0: రంబా
1: స్వామి
2: మచ్చి యార్ హీరోయిన్
3: హీరోయినా హీరోయిన్లా వేనా మచ్చి హీరోయిన్ అలే ప్రచని హీరోయిన్లా వేనా
4: చెక్ 1 2 3